0: డాక్టర్ జిల్లియాలా
1: ఆహానిత్యా వేళేలా
0: ఎప్పటిన కావాలా ఉజనీ సీరాలా
1: ఆహానిత్యా టైమాలా
0: ఆనె జాలికిరాజ్ గండియాల ప్రికార్
1: ఆని ఆ సైలా
0: తొడికే తప్పునుగా ఉందా వైజా ఆవో యాకములు చేసింది ఆ మోటా సౌకర శైలా
1: ఆని దౌలత శైలా
0: చెళం ఇండియా భరపూర్
1: కిలర్ దేవా ఆ
0: మోటా సౌకర అస్తాన మాత్ర వెళ్ళత్యా సౌకరలా యొక్క గుష్టిచి ఉని హుతి మాత్ర
1: దేవా ఉత్తి ఉని త్యా వేళ కమలు చేసింది హాలా
0: ఉంచా గుష్టిచి ఉని నా పుత్ర.